0: అంచా తులే మోకేడు లడాయి మలత మలతదు మొగలేగు పొడుతు పోయిన గొత్తాయి పిరావుడు చౌటేర్ల పిదాడందు బరనిత్తేరు అర్న ఐత తూదు జోకులు బల్లేదేతో నోడు ముప్పత్రెండు వర్షద లెక్క తోజొందిత్తేరు అంచా నేమద బరిటే కోరికట్టల నడపును ఐత బెరిటే కంపియర్న హోటేళ్ళ ఉండు పుల్యముట ఓపన్ దిప్పేరు చౌటేరు పండేరు
1: పోయి మార ఎంకు అంతే కన్నుగురుండు అల్పమంత కంపేర్న హోటల్ నుంచి చామంత పడుతు బరక నిద్ర ఎలా బరిపినా కొంత ఎడ్డాపుండతా అంచేత అండేరు
0: అంచా కంపేర్న హోటల్కు మాతెర్ల పోయారు కంపేర్న హోటల్ పండ ఎంగిలిన ఊరుడు భారీ పుదారిపోయిన అల్పద గ్రామదకులు పూరాడేగే బత్తదు కుల్లువేరు నట్టి నడిపిన పొంజోవాడు బీడిద జోకులు కురుబాకిల్డే బత్తదు తినేరే కట్టాదు కొనొప్పేరు దయపండ ఎదురుడు ఆంజోనకులు చేపర్రే కుల్లొందుప్పేరు అకలేగు వంజితారా నాచిగే బొక్క బేలదాంది జవనేరు బయ్యముట కుల్దు అవులే సమయగెత్తొందుప్పేరు కటపునిత కోటెన్ని ముడాయిల్లద కమలక్కే వరాండల బత్తుది పోయి జిండ తిన్నిన నుప్పు చెప్పంది అకలేగు కంపీర్ల మల్లచాలు భారీ తీపే అరేనా వర పాతెరకెండ ననోరాడికి పోడి అంచిన నాలయ్ మూలు మాత ఊర్ద చర్చలాపును తీర్మానలాపును ఆ ఊర్ద పెట్టుద లోకేసి శాంతాన్ని ఒల్ల వెళ్ళద సాయిబేరు వైన్సాపుద భోజన్నేరు మాత బత్తుదు చాపర్పేరు వరవర కట్టెద రామన్న శంకరన్నెల వంజి చాదెతోందు రెడ్డు జన పడ్దు పోతినల ఉండు అవుమాత అల్పని ఉప్పాడు చౌటెరెగు ఒటర చాపడ్దు భారీ కుస్యాడు అపగారు పిదాబత్తుదు వంజి పదబండ సురుమల్పేరు.

నాన్న సిస్టర్లో మాట్లాడుతున్నాయి. ఇది కేటగిరీ రేడియో సారంగ్ 107.8 FM.

0: అంచా తులే మోకేడు లడాయ్ మల్త మల్తదు మొగలేగు పొడుతు పోయిన గొత్తాయి పిరావుడు చౌటేర్ల పిదాడొందు బరొందిత్తేరు అర్న ఐత తూదు జోకులు బల్లేదేతో నోడు ముప్పత్రెడ్ వర్షద లెక్క తోజొందిత్తేరు అంచా నేమద బరిటే కోరికట్టల నడపును ఐత బెరిటే కంపీర్న హోటేల్లో ఉండు పుల్యముట ఓపందిప్పేరు చౌటేరు పండేరు
1: కన్నుగురుండు అల్పమంత కంపేర్న హోటల్ చామంత ఫర్దు బర్క నిద్ర ఎలా బర్బినే కొంత ఎడ్డాపుండ అంచేత.

ఉప్పు చెప్పాను నగలికి. కంపీర్ల మల్లచాలు భారీ తీపె. అరేనా ఒర పాతెరకెండ ననోరాడికి పోడి అంచిన నాలయ్. మూలు మాత ఊర్ద చర్చలాపును తీర్మానలాపును. ఆ ఊర్ద పెట్టుద లోకేసే శాంతాన్ని ఒల్ల వెళ్ళద సాయిబేరు వైన్సాపద భోజన నీరు మాత బత్తుదు చాపర్పేరు. ఒరవర కట్టెద రామన్నె శంకరన్నెల వంజి చాదెతోందు రెడ్డు జన పడ్దు పోతినల ఉండు. అవుమాతల్పని ఒప్పాడు చౌటెరగు ఒటర చాపడ్దు భారీ కుసాడు. అపగారు పిదే బత్తుదు వంజి పదబండ సురుమల్పేరు.